0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పటే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చ

శ్రీనివాసరనందనః యఇదం కవచం దివ్యం సర్వపీడాహరం తృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్.

వారిహార హీరచారు కీర్తితం విరాజితం ద్వారకా విహారం పూజారి సూర్యలోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల చార చూర బాల కృష్ణమాశ్రయే శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం.

0: At Vistaprint, we know you've got that idea for your business, like the trade show or the second
1: level. భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం

నామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే వేద వేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అనృణీ జాయతే సత్యో

దాసి దారిద్ర్య దుఃఖ వయహారిణిగాత్మదర్శ్యా సర్వోపకార కరణాయ సదా చిత్తా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య

0: ఆయురారోగ్యశుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్తే కవచం దివ్యం శృణుయాసాహిత
1: శని కవచ స్తోత్రం.
0: అస్సి శైశ్చర

శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే వికటః.

0: ఆస్తరనందనః యఇదం కవచం దివ్యం సర్వపీడాహరం తృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామాన్ అవప్నుయాత్.
1: కుచేల మౌని పాదం కైల నీలమింద్ర నీల నీల కాంతి మోహ

0: At Vistaprint, we know you've got that idea for your business, like the trade show or the second
1: level. భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఆంత్రమాలాధరం శంఖ చక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే స్మరణాత్ సర్వ పాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహం నాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అనృణీ జాయతే సత్యో